0: అలాగే యూహో సామూదాయిక సూచనా నెట్వర్క్ సిఐఎన్.
1: సయం రేడియో, హజారో రేడియో కర్మీ ర కరోడో నేపాలీకు మాజమా యూహో సామూదాయిక సూచనా నెట్వర్క్ సిఐఎన్.